ఎదురు మునసర్ సం ఫ్రాన్సిస్ ఆసిజి చచివిత వేర్ వెండ్లలో జగ్వణ్ ముళ్ళో సుబిత్ నటకమి ఐకలో అదా ఏకవ్య ఎక్ సుబిత్ కొంగ్ని పోద్ యా పొద సంగ్యాయి సుకొంగ్ని ప్రసరంగ సర్సంత పరత్ మెళ్తాం ముక్లే కొంగ్ని ప్రసరం ఐకత్రవ రేడియో సారంగిక్షన్ 7.8 FM రంగ్ రంగాల్చినీ.

ఎదురు ఉన్నా సార్ సన్ ఫ్రాన్సిస్ ఆసిసి చర్చి విటవర్ మెండలో జర్బోనంలో సుబిక్తంటాకమి ఐకలో అదాయ కమ్య ఎక్సబిక్కుమి పోద్ యా పోద్ సంగ్యా ఎక్సబిక్కుమి ప్రసరంగ సర్ సంత పోద్ మెళ్తాం ఎక్లెక్కుమి ప్రసరం ఐకత్ర వరిడియో సార్ ఇంజక్షన్ సార్ పోయాడ ఎఫ్ఎం రెండు రెండు చాల్చినీ.